జై శ్రీ కృష్ణ సా, ఖమ్మా గణి సా. హరేక్ వ్యక్తి కో అప్నే కర్మో కా ఫల్ దుఃఖ్ వ సుఖ్ కే రూప్ మే భోగ్నా హీ పడతా హే. కేసే జరా విచార్ కరేంగే ఔర్ జీ హాం, అగర్ దర్ద్ ఔర్ బోడీ పెయిన్ హే తో దేంగే ఆప్కో బహుత్ హీ సుందర్ ఘరేలూ నుస్కే. ఔర్ బచ్చో కో జైసా మాహోల్ మిలేగా వో వేసే హీ బనేంగే. तो इस पर चर्चा जरूर करेंगे और आज बनाएंगे टमाटर पनीर पिज्जा. तो आप सभी तैयार हो ना बनाने के लिए? तो जरूर आप सीखेंगे और हम आपको सिखाएंगे. प्रश्न भी पूछने वाली हूँ, तो बने रहिएगा आशियाना में. सुनते रहो, मुस्कुराते रहो, रेडियो मधुबन 101.4.